స్టూడియో సమయం సరియాకి 8 గంటే. ఆకాశవాణి భద్రావతి శివమొగ్గ. నమ్మ ముందిన కార్యక్రమ ఇదిగా